హోప్ యు ఎంజాయ్డ్ దట్ సంకష్టనాశన గణపతి స్తోత్రం సంగ్ బై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ద నెక్స్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఫర్ యూ ఈ సంగ్ బై నిత్యశ్రీ మహాదేవన్. ఇట్ ఈజ్ ఏ త్యాగరాయ కీర్తన. ఇట్ ఈజ్ రామ కోదండ రామ. లెట్ అస్ లిజన్ టు దట్.